0: सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की तरफ से चंद विज्ञप्तियां सुनिए। जरूरी मरम्मत कार्यों की वजह से मायबू के रहने वालों को सूचित किया जाता है, खासतौर इन गलियों के बनान, क्लनी और सिते बीमानिक को सूचित किया जाता है कि मंगलवार 28 जुलाई 2024 को सुबह के 9 बजे से लेकर दिन के 1 बजे तक बिजली की सप्लाई में कटौती लाई जाएगी। तो इन असुविधाओं के लिए सीबी अपने ग्राहकों से क्षमा प्रार्थी हैं। बिना पूर्वा सूचने दिए बिजली की सप्लाई फिर शुरू हो जाएगी। तो अभी आप सुन रहे थे विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की तरफ से, ये रेडियो मॉरिशस है।
1: रेडियो मॉरिशस
2: 800 किलोहर्ट्ज़ पर, ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: మా తెలుగు తల్లికి మంగళం, మా కల్ప వల్లికి మంగళం, కొలుచుమా ఎది నెలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా మధ్యాహ్నం 12:00 సమయం. ప్రియమైన శ్రోతలారా, గంటసేపు కార్యక్రమం అంటే సరిగ్గా 1 గంటకు కార్యక్రమం పూర్తి అవుతుంది. మొత్తం ఈ ప్రసారంలో మీరు మాతోనే ఉంటారని నా యొక్క శుభ నమ్మకం. సరే, మనైనటి ఈ కార్యక్రమం యొక్క తొలిపాట మీకందరికీ అంకితం ఇస్తున్నాము.

శ్రోతలారా, మీరు బాగా గమనిస్తే మనం ఇదే 2026 సంవత్సరం యొక్క కాలచక్రమంలో చేరి ఉన్నాం. ఇక ఎంతో వేగంగా మనం ఇదే కాలచక్రమంలో మనం తిరుగుతూ ఇక ఇదే జూలై నెల యొక్క చిట్టి చివరైన ఆదివారం వరకు చేరి ఉన్నాం అనుకుంటున్నాను. బ్రహ్మాండకరంగానే ఈ మొత్తం జూలై నెలలోనున్న వారం రోజులు మీరు చక్కగానే గడిపి ఉన్నారు. సరే, అదే నమ్మకంతోనే మనం ఒక రాబోయే వారం కొత్త ఆగస్టు నెలలో ప్రవేశిద్దాం. అదే ఆడుతూ పాడుతూ చిరునవ్వుతోనే ఆ నెల కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

శ్రోతలారా, దేశ అష్టదిక్కుల్లో మనయాటి ప్రసారం వింటున్న మీకందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పే ఒక సదవకాశం కలిగింది నాకు. అనుకుంటున్నాను ప్రతి రోజులానే, ప్రతి ప్రసారం లానే ఈరోజు కూడా మన పాటల భాండారం నుంచి ఎన్నుకున్న పాటలను మీరు విని బాగా మెచ్చుకుంటారు. అంటే మరొకండి, ఈ ఆదివారం నాడు ఈ సమయం అంటే మధ్యాహ్నపు సమయాన ప్రతి వారపు యొక్క ముగింపు ఆదివారపు రోజున మీరు ఈ సమయాన మా కార్యక్రమంలో మాతో జటగా ఉన్నారంటే, అంటే కలిసిగా మీ బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో మీరు చక్కగానే కాలం గడుపుతున్నారంటే, అంటే అనుకుంటున్నాను మన ప్రసారంలోనున్న పాటలు కూడా వింటూ ఉంటున్నారంటే, అంటే మీరు ఆనందిస్తున్నారు ప్రతి పాటను.

0: పిలిచాను.
1: శ్రోతలరా, ఎవరెవరు ఈ సమయం ప్రయాణంలోనున్నారు, డ్రైవ్ చేస్తూ ప్రసారం వింటున్నారంటే అనేక ధన్యవాదాలు. అండ్ ట్యూనింగ్ ఇన్ టు మన ఈనాటి గంట సేపు కార్యక్రమం. మరొకండి, ఇక్కడ స్టూడియోలో మీ ఫ్రెండ్ మీ హోస్టు రాజేంద్ర, ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమం వినబోతున్నారు. ఇక ఆనందపూర్వకంగానే మీ యాత్రను మన సంగీత యాత్ర యొక్క మిశ్రమంతోనే సాగించాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. మన పాటల భాండారంలో నిన్నుకున్న పాటలు కూడా మీరు ఆనందించుకోండి, ఆస్వాదించుకోండి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 అయింది స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు సమయం వ్యర్థం చేయకుండా పదండి శ్రోతలరా మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటున్నాం మంచి మంచి సినీ పాటలు 20 నిమిషాలకు అలవాటు ప్రకారంగా మంచి సినీ పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వస్తాను విశేషంగా ఈ రాత్రి వేళ వీధి ఆజీ వందన ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో

జీవితంలో ఎన్నో విషయాలు వస్తూ పోతూ ఉంటాయి. అలాగే ఆనందం, విచారం, దుఃఖాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. సమ్మానంగా స్వీకరిస్తే మన జీవితం అద్భుతంగా నడుస్తుంది. అలాగే సంగీతం మాటలకు అందని భావాలను హృదయానికి చేరుస్తుంది.

సంగీత ప్రియులారా, సంగీతం మనస్సుకు శాంతి, ఆత్మకు ఆనందం, జీవితానికి లయను నేర్పేది ఇది సంగీతమే కదా. కొనసాగిస్తూ ఈ రాత్రి వేళ కార్యక్రమం స్వరాల వేదిక అనేది

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.

0: చిన్నా
1: ఏ పోరి ఇక్కడ ఏనా
0: నొక్కు బాబా నొక్కు
2: ఓగో సుందరి ఇక్కనే ఇసు నా
0: ఆష్పోనా